శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం సంతాన సంపదతి శుద్ధ విరక్తి భక్తి విజ్ఞాన ముక్తి ముఖ సర్వ ఫల ప్రదాత వాగ్దేహ సౌష్ఠవ కరాతి పవిత్రమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం చింతామణిః సురతరుః సురధేను పూర్వా భక్త్యేష్టదాన కుశలే త్వయి నమ్ర నమ్రాః స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం నర్నర్తి భక్తి భరపూరి తదాస గోష్ఠి విస్మృత్య దేహము తలోకమిమం స్మరంతి త్వాం స్మారయన్ చతుల నారద గాన గోష్ఠీం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం బృందావనేషు జగతీతల మధ్యగేషు సర్వేషు సన్నిహితయా బహురమ్యమూర్త్యా సర్వేష్టమాకలయ సంచయ భూమిశయ్యాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ భక్తిమతులామవలంబమానీ సర్వాస్తి శక్తిరితి గిండిమ ఘోషపూర్వం యో భూబుధ స్వమహిమాతిశయ ప్రకాశైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వాం త్వత్సమం స్వసదృశం భవత ప్రభావం దృష్ట్వా జహాతి జనతా ఖలు నాస్తికత్వం ఆస్తిక్యవర్ధన జగద్గురువర్య భూమన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఐరావత ప్రముఖ దైవత వాహనాని సిద్ధాని సర్వ విభుధైరభియాపితాని తేషు స్థితో మహగతో దిశ భక్త కామాన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతేతి భక్తి భరితాః సుజయీంద్ర తీర్థా బృందావనోద్భవ సమాత్రిశతీ మహేస్మిన్ అంచంతి హేమ కవచేన గురో సమేహి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం ఏనోద్ధృతః పాపకూపాల్లక్ష్మీనారాయణాభిధః అంచామ్యహముపాధ్యాయ.

భంజన విధావసి చంద భాను అకంచమాన కుదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజాల